తకధా ధట ధట ధకతున్నా కటధా తటధా తటజన్నడాన తకధా తిన్నాక తదక తక ధదక ధదక ధదక తకధా తకధా ధదక తకధా తకధా ధదక తకధా తకధా తకధా ధదక తకధా తకధా ధదక తకధా తకధా ధదక తకధా తకధా.